0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: నమస్కారం, ఇది సౌందర్య లహరి. మన చుట్టూ ఎంతో మంది మహిళలు ఉంటారు, చాలా బలంగా కనిపిస్తారు, కానీ వారి బలం చాలాసార్లు మనకు కనిపించదు. ఆమె గట్టిగా చెప్పదు, గొప్పగా చూపించదు, కానీ ప్రతిరోజు తన బాధ్యతలు, తన భావాలు, తన పోరాటాలను నిశ్శబ్దంగా మోస్తుంది. ఈరోజు మన అంశం ఆమె శక్తి, నిశ్శబ్దంలో ఉన్న బలం. కొన్ని మనసుకు తాకే నిజాలు, కొన్ని మన జీవితానికి దగ్గరైన అనుభవాలు.

అన్నీ పరిపూర్ణంగా చేయాలి అని ఒత్తిడి చాలామందిని అలసటకు గురి చేస్తోంది. కానీ నిజమేంటంటే సమతుల్యత అంటే సమానంగాని కాదు, సరైన ప్రాధాన్యత.

ఈ రోజు మనం ఒక సాధారణ మహిళ గురించి మాట్లాడుకుందాం. ఆమె ఉద్యోగం చేస్తోంది, ఇంటిని చూసుకుంటోంది, తన కళలను కూడా కొనసాగిస్తోంది. ప్రపంచం గుర్తించకపోయినా అలాంటి ప్రతి మహిళ ఒక హీరోయిన్.

ప్రతి పని నేనే చేయాలి అనుకోవడం మానేయాలి. సమయం అడగడం, సహాయం అడగడం బలహీనత అని కాదు, అవి తెలివితేటలు.

ఇప్పుడు మన చివరి సెగ్మెంట్లో లైఫ్ హ్యాక్స్. మొదటిది పనుల జాబితా రాయండి. రెండవది ఒకేసారి ఒక పని చేయండి. అవసరమైతే కాదు అని చెప్పడం నేర్చుకోండి. మరి చివరిది విశ్రాంతిని కూడా షెడ్యూల్ చేయండి.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ కార్యక్రమంలోని మీ కృతకాంటాను మీ సేవలో రాబోయే 20 నిమిషాలకి. అయితే ఎలా ఉన్నారు? మీ రోజంతా ఎలా జరుగుతుందని, మీ దినమంతా హౌ ఇస్ ఇట్, ఇవన్నీ తెలియజేయడానికి నేను హజారు అయినాను. ఇంకా స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. మూడులు పెట్టున్నాం నీటి స్వరాల వేదిక కార్యక్రమం. ఓ మంచి పాటలతో డెడికేటెడ్ టు ఆల్ దోస్ ఆఫ్ యూ అవుట్ దేర్, ఎవరెవరు అలసిపోయినందుకు ఇంట్లోనున్నారు, గెట్ అప్ ద కరేజ్, వీ ఆర్ హాఫ్ వే దేర్. రేపు బుధవారం నాడు

అవునండి శ్రోతలారా, వినండి. ఎట్టి పరిస్థితులలో ఎగతాళి చేయకూడని విషయాలు, ఒకరి బట్టలు గురించి, ఒకరి అమ్మ నాన్నల గురించి, ఒకరి ఇంటి గురించి, ఒకరి వైకల్యం గురించి, ఒకరి నమ్మకాల గురించి, ఒకరి కష్ట సమయాల గురించి, ఒకరి బాధలు మరణం గురించి, ఇవన్నీ గురించి ఏమైనా ఎప్పుడైనా చెప్పకూడదు.

అదే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఈ రాబోయే పాట మనం విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆల్ దోస్ ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

ఈ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.